హీరో ఫిల్మ్లో గేట్ అనురాధ పొడవాలని మన హృదయాసన స్వరం ఆపే అసెంబ్లీ శ్రోతమిత్రం ఆకాశవాణి నా గోధ్ర కేంద్రం నా ప్రసారం చేఎఫ్ఎం బెండిక్ సుబే పురుణాంగ్ దశాంశ మెగాట్స్ పర్ ఆ కేంద్రం ఆవేల છે. અત્યારે સાંજના 5 થવા જાય છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોમાં છાયા ગીત હવે અમે રિલે કરીશું.

ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అనే సత్యన స్వర్మాధు ఫిల్మ్ ఏక్ తుజ్జె కే లియే ను గీత్. శ్రోతామిత్రు, ఆకాశవాణి నా గోత్ర కేంద్రను ఆ ప్రసారణ చే ఎఫ్ ఎం బెండ్ 102.9 మెగాహెర్ట్జ్ పర్.